0: ఘనంగా ఉదయదీస్ మీరు ఎవరెస్ట్ ఫిర్తా ఫిర్తా బిస్ పర్సెంట్ సమక్యా సుఫిర్తా సైలే పని చాహా పని
1: క్యాష్ ఫిర్తా లిను భాయతా
2: ఎన్సెల్ ప్యాక్ కిన్ను భాయతా జైలే పని జహా పని ప్యాక్ ఖరీద్ గర్నుహోస్ అని 20% సమ్మ క్యాష్ ఫిర్తా ఎన్సెల్ యాప్ మా క్లెయిమ్ గర్నుహోస్ ఎన్సెల్ ప్యాక్ కిన్ను భాయతా సర్థరు లాగు హునేచన్ ఎన్సెల్ నేపాల్ కై లాగి